0: ఈ కిరీక్షణ తమదే బాహుగ మాత శరీరంఫల్ నో నీ బల అఫేత సౌడి బాకుండా శ్రేమ పూజ భక్తి నిపిస్తుంది.
1: Ovintis, nei maki informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.

సరే, దాని తెలుగు ఒక ఫీలింగ్ ఉన్న ఒక లోకాల్ సెక్యూర్ ఓ నీళ్ళ డౌట్లు సీతన లోకాల్ అతను తెలగల మోరస్ మైల్ అయితే డిపోస్ ఇదే మాకు తనకి కూడ తీరేపు సైతల కూడ తీరేపు మాకు వేసేసిన తర్వాత నేను హౌస్ వేరే అచ్చారు మూడు పడి తుంబా సరే